சங்கீத ரசிகுலந்தரிக்கு ஹிருதயபூர்வக நமஸ்காரம் ஸ்வாகதம் உதயபுவேலா 8 నుంచి 9 దాకా మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఈ శుక్రవారం నాడు విశేషంగా మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. కొన్ని భక్తి పాటతో తర్వాత కొన్ని సినీ పాటలతో ప్రసారం చేస్తూ ఉంటున్నాం. 8 నుంచి 9 దాకా విద్యోజీ వందన ఈ శుక్రవారం నాడు ఆనందించండి.

ఇంకొకసారి గుర్తించుకోండి సంగీత ప్రియులారా, మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. మంచి మంచి సినీ పాటలతో ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం మంచి మంచి పాటలతో.

పాటలతోని మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం. ఈ శుక్రవారం నాడు 94.6 98.2 MHz మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాం. మంచి మంచి పాటలతో మీకోసం, మీ ఆనందం కోసం, మీ అజీ వందన మీతో ఉంటుంది 9 గంటల దాకా. ఆనందించండి.

ఈ ఉదయపు వేళ ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి. సంగీత ప్రియులారా, ఈ శుక్రవారం నాడు ప్రసారం అవుతున్నది మన తొలి రాగాలు. మీ అజయ్ వందన మీతో ఉంటుంది. మంచి మంచి పాటలు ప్రసారం చేస్తున్నాను. అయితే కొనసాగిస్తూ మన కార్యక్రమం 9 గంటల దాకా ఆనందించండి ఈ ఉదయపు వేళ కార్యక్రమం.

కొనసాగిస్తూ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. తొలి అంటే మన టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ఈ ఉదయపు వేళ కార్యక్రమం అలవాటు ప్రకారంగా ప్రతి ఉదయం 8 నుంచి 9 దాకా ప్రసారం చేస్తామన్న తొలి రాగాలు. సంగీతం గురించి మాట్లాడితే ఎన్నెన్నో విషయాలు చెప్పవచ్చు కదా. సంగీతం అంటే కేవలం స్వరం, నమ్మకం లేదు. ఎటువంటి సంగీతం

సంగీతం మనస్సుకు మధురమైన ఔషధం. స్వరాలు భావం, రాగాలు ప్రాణం, అది సంగీతం కదా. మాటలు చెప్పలేని భావాలను సంగీతం పలికిస్తుంది. సంగీతం ఉన్న చోట మనస్సుకు శాంతి.

మనం చెప్పినట్టు సంగీతం ఉన్న చోట మనస్సుకు శాంతి ఉంటుంది. నిజంగా కదా, సంగీతం హృదయాన్ని తాకే దైవిక భాష. రాగం మనస్సుకు రంజింపజేస్తే గానం ఆత్మను పరవశింప చేస్తుంది. కొనసాగిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం మంచి మంచి పాటలతో ఈ ఉదయపు వేళ ఈ తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం 94.6 95.6

శుక్రవారం నాడు అంటే వీకెండ్ సమీపిస్తున్నది కదా. మన కార్యక్రమం కూడా మిమ్మల్ని రంజింపజేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. ఈ శుక్రవారం నాడు బాగా పూర్తి అవుతుందని అనే నమ్మకంతో వీకెండ్ వస్తున్నది. ఎంతో ఆనందంగా ఉంటారు కదా. మన కార్యక్రమం కొనసాగిస్తూ 9 గంటల దాకా మీ అజయ్ వందనతో

సంగీత ప్రియులారా, ఈ శుక్రవారం నాడు మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని రేపు ఇదే సమయం ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త ప్రసారం. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.